అనుసుకైనా మరి దిసుకైనా ఇకైనా సంబత్తకు విజయ సంబానా గ్రాజిన్ సంబానా సంబానా నిపుకారి తోరో ko fal fama sey ngega fal fama sey bitilo fal fama sey ko dawru made ko samba kan fama sey

நாலு மங்கா செல்வம் சரவத்தின மன்னன் ஹேங் போகுது మజ్జిగినలాంటి వల్ల గ్రోపునే వల్ల ముందు ఈ మజ్జిగిన కదలాసరలాన సలంగా ఆకాయి చౌలి మేళం సులగరి జరే కాయ చూసి చాలా సాగుడే మేము బేరం గద్దు బేళ్ళని సనాన కమ్మ గద్దు గల మజ్జిగ మాఫోడే.